ఎకే కీటాయందర కీట కర దోసి దోస్తరే నానక నిర్గుణ గుణ కరే గుణవంత్యా గుణ దే తేహా కోయ న సుజై.